0: ఉన్నాము అన్న సలాన్ రకా పినలమురే
1: ఇన్నే
0: అరే పులిసే కోపం ప్రసం పురహౌ తిరలమ జిమ్వాహౌ ము తిరలే కబొచాపి ఉస్కే బావా తిరా ఉకారు కుతిరా నసం బోచ్ అరే కొన్సం పురి తిరలమ జిమ్వారోనా రకా పినా కఫ్రాసే ఎమ్మ రకా పినా